విధాలువాష్ హమకశ్వరం తెబామీహున్న గెల్లు మెద్దునుమెవ్వెస్ అది తెదుమగె దెక్కుమెవ్వెస్ తిమంకలేగి ఫానక మిల్లుకువెగెనెన్నువే.

ఏగ్ఫాను విదాలు వాష్ తిమంకలేగ్ఫాను ఉరెద్ది జనమ హమ కషవరం అవ్వాహుగి అజాబున్ తిమంకలేగ్ఫాను మింజు ఖురానే హమ ఎకక్వసునువే అది ఎకలాంగె ఫియవా సలామెవ్వుమద్దానే ఎహిం ఫరాతె తిమంకలేగ్ఫానక ఫెనివడే నుగన్నవానితే.

0: ఖలేగిఫాను విదాళ్వాష్ త్యబామిహున్న వాదు కురవ్వా అజాబు గావిజ్జి కమివ్వెస్ నువత తిమం కలేగిఫానుగ వెరి రస్కలాంగె ఎకమక దిగు ముద్దతి లవ్వాని కమివ్వెస్ తిమం కలేగిఫానకం ఇంగివడే నుగనే.
1: عالم الغيب فلا يظهر على غيبه احدا
0: ఎకలాంగై గైబు దెనవడిగం వా రస్కలాంగే ఫహ ఎకలాంగ గైబు ఇవ్స్మీహక ఫాళె నుకరవతే.

0: Tie mavi, poļu, poļu, ita kājo.
1: మశకమ్మ ఇలా అయితే నువ్వు తీ బండలు బొడువారే.

తీ మావడి మావడి ఫుర ఫమ్మర బాయాలది కంబురు కంబురు తుని గినిమి బాయాలది బారే బారే సంబ హస్కొనది ఏ ఎదకం పత్ర యాదం కిరదాలత మచకా.

0: అంటే మీ ఉండం బేడు నువ్వా అని మీ రశ్మి రేటే ఉండం బేడు వాణి ఒక 50% నమ్మేస్ బ్లాక్ మార్కెటే నోండ గవర్నమెంట్ ఒవేతో వస్తుగా మీ మీ కీనత్తో మీకు ఇంకా నలుగొండవరు బోట ఫురుతమ మీకు తజ్రిబాకారు తిబ్బవి వరగిన అద్దక వర మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ట్రాన్సాక్షన్ గెందవా బేఫ్లో ఫిరాగు వాళ్ళే ఫురుతమ ఇచ్చేదాండి
1: రాజ్యకి బ్లాక్ మార్కెట్ ఎక్స్ట్రీమ్లీ ఏ మీ గెప్ వర బొడుహే మీదండి కాకుండా 35-40% డిఫరెన్స్ అయ్యి అనగిందండి బ్లాక్ మార్కెట్ వర బోడ మీ తనకి ఎకనమీ ఫుండాలు కాకమే ఇంకా ఏయ్ మిసాలక బ్లాక్ మార్కెట్ ఊరే వరగిన తంతన ఏక ఇండి వరకు కూడా డిఫర్స్ 3-4% వరకు తఫాతం కూడా ఎనక మీ హారు రాజ్యాంగ మీరు మీకు ఎక్స్ట్రీమ్ అగ్గొస్తే మీ అడుగుంటే ఆర్టిఫిషియల్ బ్లాక్ మార్కెట్కే హమ్మ ఎగైన డాలర్ గన్న నొక్కు తీమ బేణు అది ఆదాగ మీ లిబే మీ అగుగా ఏం తెచ్చుకోమని ఏమైనా ఎకనమీకి డాలర్ వస్తే బౌలే దెంగే మీదనే మిలియన్ గన్న నొద్దిబున్న సాహం దేహం తింగా దేహం గనదేవే మీదనే కొత్త దెం అడుగన్ మేము అది స్కురం బి కమకి హమ్మ మీ దిండే హమ్మ గవేత్తరం అడుకొఫ ఇతరం అడుగన్ మేంగే డొమెస్టిక్ ప్రొడక్షన్ వరకు కురం ఏక తెరేగా టూరిజం ఇస్తిహార్ కురం ఆ బోడ ఫుళా కురం హిమనే మిహారు అడుగన్ మేన్న మీ ఫెని గందని వర అనే తెద దండ నమ్మది వర దెరవేస్తే మేము దండ మీ కాల్ ఫోర్ మీ అడుగన్ మేన్న హగీగత కురించే మసక్కత గాత బెస్ ఇస్తిహార్ కురే మసక్కతకి నుకురవే ఏ హమ్మ హగీగత గెస్ మీ దండే మీ వకి బేఫలకన్నోని వకి ఫరాతే బద్నాం కుర నియతకును హెన్నమసే అడుగన్ కబుల్ కరాత అడుగన్ మాలి అతికం ఉరి గోతుం ఇకం కైవర నుకురవే హెన్నమస్ మీ కురం చేయ
0: మీ డోదర్ బదులు వేఫలు తిబ్బేవి మిసాదక మీ మీ గోస్వము ఇన్హెరిటెడ్ ఇష్యూస్ తకే మీ ఉడని ఎత్తు మీ అడుగునకేండు ఎవస్పేహులకు మీ కమక దెబస్ వాణి ఇన్హెరిటెడ్ మిహంగున్న మస్సతోకి తెరేగా కమె రంగలు కూరుమట్టక కంతత్తకి సరుకారం కొఫ్ఫితో మిసాదక ఎక్స్చేంజ్ రేట్ మీ మీ మీ ఎక్స్చేంజ్ కురుమట్టక మీ ఫారిన్ ఎక్స్చేంజ్ గానుగిన బైక్ కాదు బదులుతా రిసోర్ట్ తక ఎమ్మె ఫసే గొత్తక నువ్వేదా రిసోర్ట్ తక ఏ వయసు సగాఫతే బదులు కొఫ్ 20% మారుకోరు నిన్న మీ దివహి రయ్యతున్న దెమ్మె బేఫ్లో కురవి సువాదుగా సేఫద మీ మీ సరుకారుగా కురిమచ్చం హుట్టును ఎమ్మె బోడు ఎస్ సువాదకి ముళి హురిహ ముళి ఇండస్ట్రీస్ అది మీ దునియకి మాది ఎకీకి ఇదారాతకు మిస్ హుట్టు వాఫ్ ఎంబబడు సువాదకి దేహా సభ్యుగ ఏప్రిల్ రాజ్య బంగురుటు వాణే ఏ రిస్క్ ఎహా బొడే మిసాదక ఏ బంగురుటూము సదామెముగే కోస్టకి 1.8 బిలియన్ డాలర్ ఎఫ్ఆర్ అదెక్కు ఏ అదదు మీ దెక్కీమ మీ మీ ముళిగౌముగ రెప్యుటేషన్ నువత దివహిన్ నగాఫి లోనే దివహిన్ అమురా దక్కానే కం కితమ్మె బోడు సెక్రిఫైస్ ఎక్కొఫేస్ దక్కానే కం ఎయి మీ రైసుల్ జుంహూరియా దిబే క్రెడిట్ మానేకి దిబే క్రెడిట్ ఎక్కడ నూనెకి ముని దివహి రైతున్న దిబే క్రెడిట్ విఫార్ వెరిన్న దిబే క్రెడిట్ ఇది కొడు ఎక్కడు కియానికమైన డెమోక్రసీకి డిసైడ్ అవ్వస్ దివే క్రెడిట్ ఏం వివ ఎయి ఫురతమ మీ ఈక్వేషన్ హల్లు అవమట్టక కురంజేయ కమకి దెన్ మిహంగున్న హాద తెగ్గ మికం ఇతర గోసుమట్టక కురవేణి కంకమకి డెలిబరేట్లీ కురవేణి కంక మిసాదక మీ మీద బ్లాక్ మార్కెట్గా డొలర్ హురి మాదమా సేదా హలవన్ మీద లీవ్ వల్ల అయ్యగా మీద హురి 23 రూపాయ వెరీ లైక్లీ వైబ గ్రూప్ ఎగ్గ 23 రూపాయ డొలర్ విక్కం ఫెస్ ఉందని సర్కారు దామి ఏ గ్రూప్ ఫాత్ మీదండి మీకి నువ్వు కన్నే కదెత్తో మీ ఇకొనమీ మీ ఇంకా గొత్తుకి ఇది అడగండు మీ మా మీగా మధుమా తురగెం మీ అడగండి నుదండవ మీ మితా మీ తిబ్బే వేఫున్నకి అమగేమస్ మికం అమది గొత్తం కురపాను వేఫలు మీదండి వ్యఫారి గొత్తుగా వ్యఫారి బ్యాంక ఎక్కువ వ్యఫారి కురపాను ఏమి తిబేఫలుంగే మీ తజ్రిబా మా బొడువాని అడగండి మేడం అడగండి ఇవ్వండి మీకు ఎంఏ జమాంతకి ఇవ్వండి ఇన్సూరెన్స్ వ్యఫారీగా అది మస్వరికముకి సినాత అది ఎక్కి మసక్కతకు వాహిదెబుడు కొమ్మి స్వర్గం విధాలు దొఫానంతో మీ బ్లాక్ మార్కెట్ మీ కాన్సెప్ట్కి తెరేగా మీ రాజ్యకి హింగము మిగదాకంతక అది మీకం ఓవకురం కం కురుముగా వాహిద్ గబూ కురవ్వా వతికో వేత
2: శుక్రియా మినిస్టర్ అవడ హేవని మేహమ మీ సమానస్వర హ్యూమిలేటర్ మంగన్న ఇషూవే మేవడం విన్న మీ అన్నని దెన్ మీ మీ మినిషత్ విధాలు ఫదే మీ ఆహారుగ అవడం మీకు దక్కం చేయను మీ బిలియన్ డాలర్స్ ఒక్కొక్క పేమెంట్ ఏ కొమ్మహాలిక సమయం దక్కం చేయ ఇచ్చింది ఏది నువ్వు దిక్కుమ్మగే కోస్ట్ అది మా బోడు ఇంకా నువ్వు దిక్కుమ్మ కోస్టకి అవడం విన్న తెంగుడి రాజ్యగ సర్కారు ఎక్కడ చేయను ప్రైవేట్ సెక్టర్ ఎస్ బేరం ఫైనాన్స్ హోదముగా మీ కంట్రీ రేటింగ్ మీ దవ్వి దవ్వు గవర్నమెంట్ పూర్వం కోస్ట్ వరం హైవాడు మేరైతే ఇవాళ పాజిటివ్ ఎన్వైరన్మెంటే ఇక మా గుడికి గవర్నమెంట్ మా బైక్ ఫైనాన్స్ కంతవుగా మీ బేరఫరాత్క వాహదెక్కి ఎంఎస్ ఇవ్వండి మేము అడుగుగా మితిబెని

0: గడిమెందో బారగడ్ తీరిస్ మినిట్ మీ దివ్యరాజ్ గడు
1: మీ అషారహరం మతేగ ఉమ్ర ఫ్రే ఖాస్ కురేఫా ప్రోగ్రామే మీ ప్రోగ్రామ్ గా అషారహరం దశగే కుడుకు దిన్నా నుగులే అడా వాహకురం ఎకశిగెంబే
0: ಹಫ್ತಾಗೆ ವಾಹಕ ಅಸ್ಸಲಾಮು ಅಲೈಕುಂ ರೀತ್ ವಾಹಕ ತವಗೆ ಸಿಲ್ಸ್ಲಾ ಹಫ್ತಾಗೆ ವಾಹಕ ಯಾಕು ಮಿ ಹಫ್ತಾಗೆ ಸ್ವಿ ಬದ್ದಲ್ ಕೊಲ್ಲಿ ಅಲ್ಗುನ ಶತ್ ನಸಿಮ್ ಮಿ ಹಫ್ತಾಗೆ ಮಿ ಗಿನಿಸ್ತನಿ ಮಿ ಹಾರುಸ್ ಗಿನಿಸ್ತಮ್ ದಾ ವಾಹಕ ಲೀಶನ್ ಮಿ ಅಲ್ಫೈಲಾ ಯಶ್ಫಾ ಅಬ್ದುಲ್ ಗನಿ ಹದಿಯಾ ಕುರ ವಫಾ ವಾಹಕೆ ಮಿ ವಾಹಕೆ ಮಿಸ್ ತಿಬೇಫ್ರುಂಗೆ ಹಿತ್ತಕ ಉಪಾವರಿಕ ಮಾ ಹಮಜಂ ಗಿನಿಸ್ತವೇನಿಕಮ ಉಮ್ಮೀದ್ ಕುರ ಮಿ ಹಫ್ತಾಗೆ ಸ್ವಾಹ ಕುಶಾಲಾ ದೇನಿ ಮರಿಯಮಾತ್ ಫಾದ್ನಾನ್